0: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: బ్రిస్బేన్ తెలుగు లహరి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరసింహారావు వాక. ఈ పవిత్ర సందర్భంలో మీతో గీతా జ్ఞానాన్ని పంచుకోవడం నాకు ఆనందకరమైనది. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాశిష్టాయ నమో నమః. గురుబ్రహ్మ గురుబిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః. మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు. గురువు అనేది కేవలం బోధించేవాడు కాదు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని చూపించేవాడు. గురువుల మహిమను వర్ణించటం మాటలకందదు. జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మ మార్గాన్ని చూపించి మన జీవితాన్ని వెలుగులో నింపేవారు గురువులు. ఈరోజు భగవద్గీత ఆరంభించే ముందు వేదవ్యాసుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి, స్వామి వివేకానంద గారికి, శీల ప్రభుపాదుల వారికి, స్వామి ముకుందానంద వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము ధీరయేత్. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఉపనిషత్తులు విస్తారంగా చెప్పిన అనేక గూఢార్థాలను ఈ అధ్యాయం ఎంతో క్లుప్తంగా స్పష్టంగా మన ముందుకు తీసుకువస్తుంది.
2: అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మకి

అర్జునుడు ఇలా ప్రశ్నించాడు, ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మస్వరూపమేమిటి? దేనిని అధిభూతం అంటారు? ఎవరిని అధిదైవమంటారు? ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎవరు? ఆయనే అధియజ్ఞుడులా ఎలా నిలుస్తాడు? మరియు కృష్ణ, దృఢమైన మనసుతో ఉన్నవారు మరణక్షణంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు? చివరి శ్వాసలో నీ సాక్షాత్కారం ఎలా సాధ్యమవుతుంది?

0: విసర్గః కర్మ సంగితః.
1: శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఇలా ఉపదేశించాడు. సర్వోన్నతమైన నాశనం కాని పరమతత్వమే బ్రహ్మన్నని, వ్యక్తిలో వెలిగే ఆత్మస్వరూపమే అధ్యాత్మం. ప్రాణుల భౌతిక స్థితి, వారి అభివృద్ధి, వారి ప్రయాణాన్ని ముందుకు నడిచే చర్యలన్నీ ఫలాపేక్షతో చేసిన పనులన్నీ కర్మ అని చెప్పబడతాయి. ఈ మూడు తత్వాలు కలిసి సృష్టి రహస్యాన్ని, జీవన గమ్యాన్ని, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను అర్థం చేసుకునే మార్గాన్ని చూపుతాయి.

ఓ అర్జున, ఈ భౌతిక జగత్తులో నిరంతరం మారుతూ కనిపించే సృష్టినే అధిభూతం అంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాల సంయోగంతో ఏర్పడిన ఈ విశ్వమే అధిభూత స్వరూపం. సృష్టిలోని ప్రతి విభాగాన్ని నిర్వహించే దేవతలకు అధిపతిగా నిలిచే భగవంతుని విశ్వరూపమే అధిదైవం అంటారు. విరాట పురుషునిగా ఆయన సమస్త లోకాలపై అధికారం కలిగి ఉంటాడు. మరియు సర్వభూతాల హృదయాలలో పరమాత్మగా నివసించే నేనే అధియజ్ఞుడును. అన్నీ యజ్ఞాలు, అన్నీ పుణ్యకార్యాలు, అన్నీ సేవలు నా ప్రీతికోసమే చెయ్యబడాలి. ఎందుకంటే యజ్ఞాలకు అధ్యక్షుడైనవాడు, కార్యాలకు ఫలమును ప్రసాదించేవాడు నేనే. ఇలా అధిభూతం ఈ భౌతిక విశ్వం. అధిదైవం దేవతల అధిపతి అయిన విశ్వరూపం. అధియజ్ఞం హృదయంలోనే నివసించే పరమాత్మ. ఈ మూడు తత్వాలు కలిసి సృష్టి రహస్యాన్ని, జీవన గమ్యాన్ని, యజ్ఞాల అంతరార్థాన్ని మనకు తెలియజేస్తాయి. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. మరణక్షణం అనేది ఒక పరీక్ష కాదు. అది మన జీవితమంతా మనం ఏ దిశగా నడిచామో దాని ప్రతిబింబం. మనం జీవితమంతా ధనం గురించే ఆలోచిస్తే ఆఖరి క్షణంలో అదే మన తలంపుగా వస్తుంది. కోపం, ద్వేషం, భయం ఇవే మన మనసులో నిలిస్తే అదే మన గమ్యమవుతుంది. కాని మనం భగవంతుని నామం, గుణం, రూపం, లీల, దామం వీటిలో మనసును నిలిపితే ఆఖరి క్షణంలో కూడా అదే మనసులోకి వస్తుంది. అంటే మరణ సమయంలో భగవంతుని స్మరిస్తూ ఎవరైతే దేహాన్ని విడుస్తారో వారు భగవంతున్నే చేరుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇయం యం వాపి స్మరన్ భావం త్యజత్యంత

మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తుచేసుకొంటాడో ఓ కుంతీపుత్రుడా ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు. మరణ సమయంలో మనసు కృత్రిమంగా నేర్చుకున్నదాన్ని కాదు, జీవితమంతా అలవాటు చేసుకున్నదాన్నే గుర్తుచేస్తుంది. అందుకే జీవితమంతా ధనం గురించే ఆలోచిస్తే చివరి తలంపు కూడా అదే. కోపం, భయం, ద్వేషం పెంచుకుంటే మన చివరి తలంపు కూడా అదే. భగవంతుని నామం, గుణం, రూపం, లీలలలో మనసు నిలిపితే చివరికి మన తలంపు కూడా అదే. చివరి తలంపు అనేది జీవితపు సారాంశం. చివరి క్షణం అనేది ఒక్కరోజు సాధనతో రాదు. జీవితమంతా మనసు ఏ దశలో నడిచిందో అదే చివరి క్షణంలో బయటపడుతుంది. ఎందుకంటే శరీరం బాధలో ఉంటుంది, శ్వాస కష్టమవుతుంది, ఇంద్రియాలు మసకబారుతాయి, మనసు తన సహజ స్వభావం వైపు పరిగెడుతుంది. అప్పుడు మనసు భగవంతుని గుర్తు చేసుకోవాలంటే ఆయన మన అంతరస్వభావంగా మారి ఉండాలి. అంతరస్వభావం అంటే మనం నిరంతరం ధ్యానించినది, మనం ప్రేమించినది, మనం అలవాటు చేసుకున్నది, మన మనసులో లోతుగా ముద్రపడినది. అందుకే జీవితమంతా భగవంతుని స్మరణలో ఉండాలి. చివరి క్షణం కోసం కాదు, జీవితం మొత్తం కోసం. మరణ సమయంలో మనసు దేనిని గుర్తు చేసుకుంటుందో ఆత్మ అదే స్థితిని పొందుతుంది. మృత్యు సమయంలో మనసు జీవితమంతా అలవాటు చేసుకున్నదాన్నే గుర్తు చేస్తుంది. అందుకే భగవంతుని స్మరణ చివరి క్షణంలో సాధ్యం కాదు, అది జీవితమంతా పెంపొందించుకోవాల్సిన అంతరస్వభావం. అప్పుడు మన గమ్యం భగవత్ప్రాప్తి వైపు నడుస్తుంది.

0: ಸರ್ವಸ್ಯ ಸಂಶಯಂ
1: ತಸ್ಮಾತ್ ಸರ್ವೇಷು ಕಾಲೇಷು ಮಾ ಮನುಸ್ಮರಯುಧ್ಯ ಚ. భగవద్గీతలోని ఈ ఒక్క పాదమే మన జీవితానికి దిక్సూచి. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాత్రమే కాదు, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ నన్ను స్మరించు, అలాగే నీ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించు. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది జీవన విధానం, ఇది కర్మయోగం యొక్క హృదయం. ఆధ్యాత్మికత మరియు ప్రాపంచికత రెండూ కలిసే నడవాలి. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రపంచం నుండి దూరంగా ఉండటం అని. మరికొందరు ప్రాపంచిక పనులు చేస్తూ ఆధ్యాత్మికత ఎలా సాధ్యం అని. కానీ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నీ చేతులు పనిలో ఉండాలి, నీ మనసు నా పాదాల వద్ద ఉండాలి అని. అంటే ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండటమే మన జీవన విధానంగా ఉండాలి. ఈ విధంగా చేస్తే మనం చేసే పనులు మనని బంధించవు, ఏ కర్మబంధాలలో కూడా మనం చిక్కుకోము. మనను బంధించేది మనం చేసే పనిపై ఉన్న మమకారం. ఆసక్తి లేకుండా చేసిన పని కర్మబంధం ఇవ్వదు. అలాగే మన కర్మలో స్వార్థం లేకపోతే ఆ కర్మ మనలను బంధించదు. అర్జునుడు యుద్ధం చేశాడు, కాని అతని మనసు శ్రీకృష్ణుని యందే ఉండటంతో అతనికి కర్మబంధమనేది ఉండదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగాన్ని రెండు మాటల్లో మనం చెప్పచ్చు, చేతులతో పనిచేయండి, మనసు భగవంతుని స్మరణలో ఉంచండి అనే రెండు వాక్యాలలో కర్మయోగాన్ని మనం చెప్పచ్చు. ఒకరోజులో కొద్దిసేపు ధ్యానం చేసి మిగతా సమయంలో మన కర్మను మనం నిర్వర్తిస్తూ ఉంటాము. కాని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కృష్ణుడేం చెప్తున్నాడంటే, నిరంతరం భగవంతుని స్మరణలో ఉండాలి అని. అంటే మీరు పనిచేస్తూ మీ కర్తవ్యాలు మీరు చేస్తూ ఉండాలి, దానితో పాటుగా భగవంతుని స్మరణలో కూడా ఉండాలి. అంటే మీ మనస్సు మాత్రం దేవుని వద్దే ఉండాలి. ఒక గ్రామీణ మహిళ తన నెత్తిపై నీటికుండ పెట్టుకొని నడుస్తూ తన సహచరులతో మాట్లాడుతూ నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. కాని ఆమె మనసు మాత్రం ఆ కుండపైనే ఉంటుంది. ఆ కుండని కింద పడకుండా అతి జాగ్రత్తగా పట్టుకొని నడుస్తూ ఉంటుంది. తను నడుస్తూ ఉంది, తన సహచరులతో మాట్లాడుతూ ఉంది, కాని తన ధ్యాస మాత్రం కుండపైనే ఉంది. అలాగే మనము ప్రపంచంలో నడుస్తూ మన పనులు చేస్తూ మనసు మాత్రం దైవస్మరణలో నిలకడగా ఉండాలి.

0: అభ్యాసేన తు కౌంతేయా. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన ఈ మాట మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మూలస్తంభం. ఓ పార్థ, నిరంతరం అభ్యాసంతో నీ మనసును ఎటూ తారాడనీయకుండా నన్నే స్మరించగలిగితే నీవు తప్పకుండా నన్ను పొందుతావు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఈ ఒక్క వాక్యం మనసు, ధ్యానం, శరణాగతి, భగవత్ప్రాప్తి అన్నిటినీ ఒకే శ్వాసలో చెప్పేస్తుంది. అభ్యాసమంటే ఏంటి? అభ్యాసమంటే రోజులో ఒక గంట ధ్యానం కాదు, ఒక ప్రత్యేక సమయం కాదు, ఒక ప్రత్యేక స్థలం అసలే కాదు. అభ్యాసమంటే మనసుకు భగవంతుని స్మరణను అలవాటు చేయటం. ఎలా శ్వాస నిరంతరం జరుగుతుందో అలాగే స్మరణ కూడా నిరంతరం జరగాలి. మనము శరీరంతో చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మనసుతో చేసే ఆలోచనలు మాత్రమే నిర్ణయిస్తాయి. మనసు భగవంతునితో అనుసంధానం అయితే ప్రాపంచిక పనులు కూడా మనలను బంధించవు, అవి శుద్ధమవుతాయి. భక్తి చెయ్యాల్సింది శరీరం కాదు, మనసే. శరణాగతి చెయ్యాల్సింది చేతులు కావు, మనసే. మనసు పూర్తిగా భగవద్ధ్యాసలో నిలబడితే అప్పుడు భగవత్కృప ప్రవహిస్తుంది. భగవత్కృప వచ్చినప్పుడు ఏమవుతుంది? భగవత్కృప వచ్చినప్పుడు వ్యక్తి భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతాడు, అనంతమైన దివ్యానందం పొందుతాడు, దివ్య జ్ఞానం పొందుతాడు, దివ్య ప్రేమను అనుభవిస్తాడు. అటువంటి జీవాత్మ ఈ శరీరంతోనే భగవత్ప్రాప్తిని పొందుతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత భగవత్ సన్నిధానాన్ని చేరుకుంటుంది. ఇదే శ్రీకృష్ణుడు మనకిచ్చిన హామీ, మనకిచ్చిన వాగ్దానం. ఏంటది? మనం నిత్యం భగవంతుని స్మరణలో ఉంటే మనం భగవంతున్నే చేరుకుంటాము అని.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

0: सर्वस्य दातारमचिन्त्य रूपम् आदित्यवर्णम् तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्यो युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतम् परम् पुरुषम् उपैति दिव्यम्।
1: భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, ఊహకందని దివ్య స్వరూపము కలవాడు. ఆయన సూర్యుడు కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకటికి అతీతుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. అది కేవలం ఒక తత్వ వివరణ కాదు, మనసును దైవస్మరణ వైపు లాగిపట్టే ఒక ఆహ్వానం. ఓ అర్జున, మరణ సమయంలో అచంచలమైన మనసుతో కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని నిలిపి నన్నే స్మరించినవాడు నన్నే పొందుతాడు అని హామీ ఇస్తున్నాడు. ఆ మాట మనిషి జీవితానికి పరమగమ్యం ఏమిటో స్పష్టంగా చెబుతుంది. భగవద్గీత ఒకే మార్గాన్ని బలవంతం చెయ్యదు, అది మనుషుల వైవిధ్యాన్ని గౌరవిస్తుంది. ఆధ్యాత్మికతలో కూడా ఒకే మార్గం అందరికీ సరిపోదు. అందుకే గీత నీ స్వభావానికి సరిపోయే మార్గాన్ని ఎంచుకో, కాని ఏ మార్గం ఎంచుకున్నా భక్తి అనే త్రాడు అన్నిటినీ ఒకటిగా కట్టిపెడుతుంది.
0: యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే.
1: వేదాలు భగవంతుణ్ణి అనేక పేర్లతో పిలుస్తాయి. సత్ అనే పేరుతో పిలుస్తుంది, అంటే శాశ్వత సత్యం అని. అవ్యక్రుత అని పిలుస్తుంది, అంటే అవ్యక్త మూలతత్వం అని. ప్రాణ అని కూడా పిలుస్తుంది, అంటే జీవశక్తి అని. ఇంద్ర అని కూడా పిలుస్తుంది, అంటే శక్తులకు అధిపతి అని. దేవ అని పిలుస్తుంది, అంటే ప్రకాశము కలిగినవాడు అని. బ్రహ్మన్ అని పిలుస్తుంది, అంటే అనంత చైతన్యవంతుడు అని. పరమాత్మ అని కూడా పిలుస్తుంది, సమస్త జీవులలో అంతర్యామి అని. భగవాన్ అని కూడా పిలుస్తుంది, అంటే సంపూర్ణ గుణాలు కలిగినవాడు అని. పురుష అని పిలుస్తుంది, అంటే సర్వవ్యాపి చైతన్య స్వరూపుడు అని. అక్షర అని పిలుస్తుంది, అంటే నాశనము లేనివాడు అని. ఈ పేర్లు వేరువేరు కాదు, ఒకే పరమసత్యం యొక్క వేరువేరు కోణాలు. వేదాలు భగవంతుని గురించి చెప్పినప్పుడు అక్షరుడు, నాశనము లేనివాడు, శాశ్వతుడు అని వర్ణిస్తాయి. అక్షరుడు అంటే కాలం తినలేనివాడు, మరణం తాకలేనివాడు, సృష్టి లయకు అతీతుడు. సూర్యుడు తన స్థానంలో నిలబడటానికి, చంద్రుడు తన కక్షలో తిరగటానికి, నక్షత్రాలు తమ మార్గంలో నడవటానికి అక్షరుడైన ఈ పరమశక్తే ఆధారం. ఈశ్వరుని నిరాకారతత్వం అందరికీ సులభం కాదు. ఈ మార్గంలో నిలవాలంటే తీవ్రమైన నియమనిష్టలు, ఇంద్రియ నిగ్రహం, ప్రాపంచిక కోరికలను త్యాగం చెయ్యటం, బ్రహ్మచర్యం ఇవన్నీ తప్పనిసరి. బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నియమం కాదు, శక్తిని సంరక్షించి ఆధ్యాత్మిక శక్తిగా మార్చే శాస్త్రం. ఇది మన జ్ఞాపక శక్తిని పదును పెడుతుంది, మన బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది, మన ధ్యానాన్ని లోతుగా చేస్తుంది. ఈశ్వరుని నిరాకారతత్వాన్ని పొందటానికి శ్రీకృష్ణుడు సూచించిన మార్గం యోగమిశ్రమ భక్తి. ఇది కేవలం ధ్యానం కాదు, కేవలం భక్తి కాదు. ఈ రెండిటి సమన్వయం ఈ మార్గంలో ప్రాణశక్తిని సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రంలో నిలబడుతుంది. అక్కడ భగవంతునిపై గాఢమైన భక్తి కేంద్రీకరించబడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన సాధన. ఇది అత్యంత కఠినమైనది కూడా. అక్షరుడైనా ఆ పరమాత్మను పొందటానికి మనసు శుద్ధి కావాలి, ఇంద్రియాలు నియంత్రణలో ఉండాలి, ప్రాణం దైవస్మరణలో నిలవాలి. ఈ మార్గం కఠినమైనదే, కానీ దాని ఫలం అమృతం. అమృతాన్ని కోరేవారికి ఈశ్వరుడు ఎప్పుడూ దూరం కాడు.

సమాచారం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇక్కడ ఒక అత్యంత కీలకమైన యోగ సూత్రాన్ని చెబుతున్నాడు. శరీరంలోని అన్ని ద్వారాలను నియంత్రించి మనసును హృదయస్థానంలో నిలబెట్టి ప్రాణాన్ని తలలోకి లేపి ఏకాగ్రతతో యోగ ధ్యానంలో నిలవాలి అని. ఈ ఒక్క వాక్యం మనసు, ఇంద్రియాలు, ప్రాణశక్తి, ధ్యానం అన్నిటినీ ఒకే దారిలో కట్టిపెడుతుంది. ఇంద్రియాలు మనసులోకి ప్రపంచాన్ని తీసుకువచ్చే ద్వారాలు. మనము ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తాము? కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నాలుకతో రుచి చూస్తాము, చర్మంతో స్పర్శిస్తాము, ముక్కుతో వాసన చూస్తాము. ఈ ఐదు ద్వారాల ద్వారా ప్రపంచం మనసులోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత మనస్సు వాటిని ఆలోచిస్తుంది. ఆలోచన అనురాగాన్ని సృష్టిస్తుంది. అనురాగం మమకారాన్ని పెంచుతుంది. మమకారం మనస్సును బంధిస్తుంది. అందుకే ధ్యాన సాధకుడు ఇంద్రియాలను నియంత్రించకపోతే ప్రాపంచిక తలంపుల ప్రవాహం మనస్సును ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు. చిత్తాన్ని భగవంతుని యందే స్థిరపరిచి ఏకాగ్రతతో ఆయనను ధ్యానించాలి. ధ్యానమంటే ఆలోచనలతో యుద్ధం చెయ్యటం కాదు. వాటి వెనుక పరిగెత్తకుండా మనసును ప్రేమతో తిరిగి భగవంతుని సన్నిధికి తీసుకురావటం. అదే యోగం, అదే అంతర్ముఖ ప్రయాణం. ఇంద్రియాలు నిశ్శబ్దమైతే మనసు ప్రశాంతమవుతుంది. మనసు ప్రశాంతమైతే హృదయంలోకి దివ్యజ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి వెలిగినప్పుడు మనిషి తన అసలు స్వరూపాన్ని దర్శిస్తాడు. బాహ్య ప్రపంచాన్ని జయించడానికి ముందు ఇంద్రియాలను జయించు. ఇంద్రియాలను జయించినవాడు మనసును జయిస్తాడు. మనసును జయించినవాడు తనలోని దైవత్వాన్ని అనుభవిస్తాడు. ఓ

మనిషి జీవితంలో చివరి క్షణం అత్యంత కీలకమైనది. జీవితమంతా ఎలా గడిపామన్న దానికి ఆ చివరి క్షణం ఒక పరీక్ష వంటిది. అందుకే శ్రీకృష్ణుడు గీతలో ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడిస్తున్నాడు. ఆయన, పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారాన్ని జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు పరమగతిని పొందుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఓం అనేది కేవలం ఒక శబ్దం కాదు, అది సృష్టికి మూలమైన ప్రణవనాదం. అది పరబ్రహ్మ స్వరూపాన్ని సూచించే దివ్యధ్వని. వేదాలు చెప్తున్నాయి సృష్టికి ఓంకారమే ఆదిశబ్దం అని. ఆ శబ్దం నుండే ఆకాశం, ఆకాశం నుండే మిగిలిన సృష్టి విస్తరించింది. అందుకే ఋషులు దీనిని మహావాక్యం, బీజమంత్రం, అనాహతనాదం అని గౌరవించారు. ఓంలో మూడు అక్షరాలు ఉన్నాయి, ఆ, ఊ, మా, అకార ఉకార మకారములు. ఈ మూడు అక్షరాలు కేవలం ధ్వనులు మాత్రమే కాదు, అవి సృష్టి, స్థితి, లయను సూచిస్తాయి. ఒక యోగి ఓంకారాన్ని జపిస్తున్నప్పుడు అది కేవలం నోటితో చేసే ఉచ్చారణ కాదు, అది తన చైతన్యాన్ని పరమసత్యంతో అనుసంధానం చేసే ఒక అంతర్ముఖ ప్రయాణం. అయితే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మరణ సమయానికి భగవంతుణ్ణి స్మరించాలి అని అనుకోవడం సులభం, కాని జీవితమంతా ప్రాపంచిక విషయాల గురించే ఆలోచించిన మనసు చివరి క్షణంలో ఒక్కసారిగా భగవంతుని వైపు తిరగదు. చివరి క్షణంలో భగవంతుని స్మరణ కావాలంటే ప్రతి క్షణం భగవంతుని స్మరణలోనే జీవించాలి. జీవితమంతా ఓంనాదంతో మనసును ముంచినవాడు చివరి క్షణంలో కూడా అదే దివ్యనాదాన్ని అనుభవిస్తాడు. అనన్యచేత.

0: నిత్యయుక్తస్య యోగినః.
1: భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలున్నాయి, కానీ వాటన్నిటిలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది. అది భగవంతుడు స్వయంగా చేసిన హామీ. అంటే అనన్యచిత్తంతో నన్నే ఎల్లప్పుడూ స్మరించే యోగులకు నేను సులభంగా లభిస్తాను అని. గమనించండి, గీతలో ఎన్నో చోట్ల భగవంతుడు తన మహిమను వివరించాడు, తన శక్తిని వివరించాడు, తన విశ్వరూపాన్ని చూపించాడు. కాని నేను సులభంగా దొరుకుతాను అని చెప్పింది మాత్రం ఇక్కడే. అయితే ఈ దివ్య వాగ్దానానికి ఒక షరతు ఉంది. ఏంటి? అనన్యచేత సతతం, అంటే అనన్యభక్తి. అనన్యభక్తి అంటే అది కేవలం దేవాలయానికి వెళ్ళటం కాదు, కేవలం పూజ చెయ్యటం కాదు, కేవలం మంత్రజపం చెయ్యటం కాదు. అనన్యభక్తి అంటే మనసు మళ్ళీ మళ్ళీ భగవంతుని వేపే తిరిగి రావటం, ఆయన నామంతో ఆనందించటం, ఆయన రూపంలో మునిగిపోవటం, ఆయన గుణాలను స్మరించడం, ఆయన లీలలను ఆస్వాదించటం. అంటే మన హృదయానికి కేంద్రబిందువు భగవంతుడే కావాలి. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రమూ దాగి ఉంది. మన సాధనలన్నిటికీ లక్ష్యం మనసును పరిశుద్ధం చెయ్యటం. మనసు పరిశుద్ధం కావాలంటే అది పరిశుద్ధ స్వరూపుడైన భగవంతునితో అనుసంధానం కావాలి. కానీ ఒకసారి ఆలోచించండి, ఉదయం గంటసేపు ధ్యానం చేసి మిగిలిన రోజంతా అసూయ, ద్వేషం, మమకారం, అహంకారంతో గడిపితే మనసు ఎలా శుద్ధమవుతుంది? ఒక చేత్తో సబ్బు రాస్తూ మరో చేత్తో బట్టపై దుమ్ము చల్లితే ఆ బట్ట ఎప్పటికైనా శుభ్రపడుతుందా? అలాగనే ఒకవేపు భగవంతుణ్ణి ప్రేమిస్తూ మరోవేపు ప్రపంచపు అనురాగబంధాలలో పూర్తిగా చిక్కుకుపోతే సాధన ఫలితం చాలా నెమ్మదిగా ఉంటుంది. దీని అర్థం కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు, ప్రపంచాన్ని ద్వేషించమని అసలే కాదు. సనాతన ధర్మం చెప్పేది ప్రపంచంలో ఉండు, కాని ప్రపంచం నీ హృదయంలో స్థిరపడనివ్వకు. అన్ని సంబంధాలను ప్రేమించు, కాని వాటిని భగవంతుని ప్రసాదంగా చూడు. అన్ని కర్తవ్యాలను నిర్వర్తించు, కాని అంతరంగంలో పరమాత్మనే ఆశ్రయించు. అప్పుడు భక్తి అనన్యభక్తిగా మారుతుంది. అప్పుడు భగవంతుడు దూరంలో ఉన్న లక్ష్యం కాదు, ఆయన మన ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కణంలో అనుభవమవుతాడు. అందుకే శ్రీకృష్ణుని ఈ వాక్యం భక్తులకు ఒక అపూర్వమైన ధైర్యాన్నిస్తుంది. నీవు నీ మనసును నాపైనే నిలిపితే నన్ను పొందటం కష్టం కాదు, నేను నీకు సులభుడినే అని స్వయంగా ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడే ప్రకటిస్తున్నాడు. భగవంతుణ్ణి చేరుకోవటానికి ఆయన దూరంలో లేడు. మనసును ఇతర దిశల నుండి మరల్చి ఆయన వేపు తిప్పటమే అవసరం. అనన్యభక్తి అంటే భగవంతుణ్ణి వెతకటం కాదు, ఆయన తప్ప మరి ఏదీ శాశ్వతం కాదని తెలుసుకొని హృదయాన్ని ఆయనకే అర్పించటం. అప్పుడు భక్తుడు భగవంతుణ్ణి చేరేది కాదు, భగవంతుడే భక్తుని హృదయంలో ప్రత్యక్షమవుతాడు. భక్తి భగవంతుని దగ్గరకు తీసుకువెళ్తుంది, అనన్యభక్తి భగవంతుణ్ణి మన హృదయంలోకి తీసుకువస్తుంది.
2: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ జననం, ఈ పోరాటం, ఈ సుఖదుఃఖాల చక్రం ఇదేనా జీవిత పరమార్థం అని. భగవద్గీత ఈ ప్రశ్నకు ఒక గొప్ప సమాధానమిస్తుంది. నన్ను పొందిన మహాత్ములు ఈ దుఃఖాల నిలయమైన తాత్కాలికమైన ప్రపంచంలో మళ్లీ జన్మించరు అని, వారు పరమస్థితిని పొందుతారు అని. అదే ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం. అంటే నన్ను పొందిన మహాత్ములు దుఃఖాల నిలయమైన తాత్కాలికమైన ఈ ప్రపంచానికి మళ్లీ తిరిగి రారు, వారు భగవంతున్నే పొందుతారు అని చెప్తున్నాడు. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అంటే భగవత్ప్రాప్తి అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, అది జనన మరణాల అంతులేని చక్రానికి ఒక ముగింపు కూడా. జన్మించిన క్షణంలోనే శిశువు ఏడుపుతో ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. బాల్యంలో తన అవసరాలను చెప్పుకోలేక బాధపడుతుంది. యవ్వనంలో కోరికలు, ఆశలు, పోటీలు మనసును కలవరపరుస్తాయి. కుటుంబ జీవితంలో సంబంధాల సవాళ్లు ఎదురవుతాయి. వృద్ధాప్యంలో శరీరం సహకరించదు. చివరికి మరణం అనే అనివార్య సత్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో కూడా మనం మూడు రకాల బాధలను అనుభవిస్తూనే ఉంటాం. మన శరీరం, మనసు నుండి వచ్చే బాధలు, ఇతరుల వల్ల కలిగే కష్టాలు, ప్రకృతి లేదా పరిస్థితుల వల్ల కలిగే ఇబ్బందులు. అందుకే గీత ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం అశాశ్వతం అని వర్ణిస్తుంది. ఈ ప్రపంచం దుఃఖాలకు నిలయమని, శాశ్వతం కానిది అని దాని అర్థం. మన హృదయం ఎందుకు సంపూర్ణ తృప్తిని పొందలేకపోతుంది? ఎందుకు ఎన్నో విజయాలు వచ్చినా ఏదో వెలితి మిగిలిపోతుంది? ఎందుకంటే మన ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరాలని తపిస్తోంది. ఎవరైతే భగవంతుని నుండి దూరంగా జీవిస్తారో వారు జనన మరణ చక్రాలలో తిరుగుతూనే ఉంటారు. కాని ఎవరైతే అనన్యభక్తితో, ప్రేమతో, విశ్వాసంతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఆయన దివ్యధామాన్ని చేరుకుంటారు. అక్కడ భయం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ వియోగం లేనేలేదు, అక్కడ అంతులేని శాంతి, జ్ఞానం, ఆనందం మాత్రమే ఉంటాయి. అందుకే భగవంతుడు మనకు ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు. ఈ తాత్కాలిక ప్రపంచంలో శాశ్వత ఆనందాన్ని వెతకవద్దు, శాశ్వతుడైన భగవంతుణ్ణి చేరుకోవాలి అని. భగవత్ప్రాప్తి అంటే ప్రపంచం నుండి పారిపోవటం కాదు, ప్రపంచాన్ని అధిగమించి మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించటం. అదే మానవ జన్మ యొక్క పరమలక్ష్యం, అదే జీవితానికి పరిపూర్ణత, అదే మోక్షం.

మనలో చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, స్వర్గానికి వెళ్ళితే అంతే, జీవిత ప్రయాణం పరిపూర్ణమవుతుంది అని. కానీ భగవద్గీత మనకు ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలలోనూ పునర్జన్మ తప్పదు అని. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ విశ్వంలోనే అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి చేరుకున్నా ఇంకా పునర్జన్మ ఉంటే మరి నిజమైన విముక్తి ఎక్కడ ఉంది? అదే గీత చెప్పే మహత్తర రహస్యం. ఎంత ఉన్నత లోకానికైనా, ఎంత అపూర్వమైన ఆనందాలు ఉన్నా, ఎంత దీర్ఘకాల జీవితం ఉన్నా, అవన్నీ ఇంకా మాయపరిధిలోనే ఉన్నాయి. అక్కడ కాలం ఉంది, అక్కడ మార్పు ఉంది, అక్కడ అంతం కూడా ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందుకే భగవద్గీత ఈ సృష్టిలోని సమస్త లోకాలను దుఃఖాలయం అశాశ్వతమని పిలుస్తుంది. ఇది నిరాశావాదం కాదు, ఇది వాస్తవాన్ని.

0: మాత్రమే జనన మరణాలకు అతీతమైనది. అక్కడ కాలప్రభావం లేదు, అక్కడ మరణం లేదు, పునర్జన్మ లేదు. అక్కడ నిత్యమైన శాంతి, నిత్యమైన ప్రేమ, నిత్యమైన ఆనందం మాత్రమే ఉన్నాయి. మన ఆధ్యాత్మిక ప్రయాణ లక్ష్యం కేవలం మంచి లోకాన్ని పొందటం కాకూడదు, పునర్జన్మనే అంతం చేసే పరమధామాన్ని చేరుకోవటం కావాలి.
1: సహస్రయుగ పర్యంతం

0: వేదాల ప్రకారం ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల ఒక్క పగలు ఒక్క రాత్రి కలిపి మన భూమి మీద ఒక సంవత్సరం. అందువల్ల దేవతల ఒక్క సంవత్సరం అంటే మనకు 360 సంవత్సరాలు. దేవతల 1200 సంవత్సరాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది. అంటే మన భూలోకంలో లెక్క ప్రకారం 43,20,000 సంవత్సరాలు. ఈ మహాయుగంలో 4 యుగాలుంటాయి. కలియుగం 432,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 864,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1296,000 సంవత్సరాలు, సత్యయుగం 1728,000 సంవత్సరాలు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 1000 మహాయుగాలు కలిసి బ్రహ్మదేవునికి ఒక పగలు. దీనినే కల్పం అంటారు. అంటే బ్రహ్మదేవుని ఒక పగలు మాత్రమే 432 కోట్ల భూలోకపు సంవత్సరాలు. ఆయన ఒక్క రాత్రి కూడా అంతే. మనం 100 సంవత్సరాల జీవితం గొప్పదని భావిస్తున్నాం, కాని బ్రహ్మదేవుని ఒక్కరోజు కూడా మన ఊహకు అందని కాలం. అయితే ఇంకా ఆశ్చర్యమైన విషయమేమిటంటే ఆయన కూడా జనన మరణ చక్రానికే లోబడి ఉంటాడు. బ్రహ్మదేవుని 100 సంవత్సరాల జీవితకాలం పూర్తయిన తరువాత, అంటే భూలోక లెక్క ప్రకారం అది సుమారు 311,40,000,000,000,000 సంవత్సరాలవుతుంది. అంతటి అపారమైన కాలం గడిచినా ఆ సృష్టికి కూడా ఒక ముగింపు ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. కాని నా పరమధామానికి చేరుకున్న వారికి మాత్రం మరలా జన్మ లేదు అని. అందుకే గీత మనకు చెప్పే సందేశం ఇదే. కాలాన్ని జయించాలి అంటే కాలంలో లభించే పదవులు సంపదలు లోకాల కోసం కాదు, కాలాతీతుడైన పరమాత్మను పొందటానికి జీవించాలి. ఎందుకంటే కాలం అన్నిటినీ మింగేస్తుంది, కాని భగవంతుని శరణ మాత్రమే కాలాన్ని అధిగమింపజేస్తుంది.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
2: పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నను జీవితంలో ఒక్కసారైనా ప్రతి మనిషి తనని తాను అడుగుతాడు. ఆకాశంలో ఉన్నాడా, దేవాలయంలో ఉన్నాడా, లేక మన హృదయంలో ఉన్నాడా అని. శ్రీకృష్ణుడు భగవద్గీతలో దీనికి ఎంతో అద్భుతమైన సమాధానం చెబుతాడు. సర్వోత్కృష్ట పరమపురుషుడైన భగవంతుడు సర్వవ్యాపి అని. ఈ సమస్త విశ్వం భగవంతుడిలోనే స్థితమయ్యుంది. అయినప్పటికీ భగవంతుణ్ణి నిజంగా తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారానే సాధ్యం. భగవంతుడు కేవలం వైకుంఠంలోనే ఉండడు, మన హృదయంలో కూడా ఉంటాడు. కేవలం

దేవాలయంలోనే ఉండడు, ప్రతి జీవిలోనూ ఉంటాడు. అంతేకాదు, ఈ విశ్వంలోని ప్రతి పరమాణువులో కూడా ఆయన దివ్య చైతన్యమే నిండి ఉంది. అయితే ఇక్కడ మనకొక ప్రశ్న వస్తుంది, అంతటా ఉన్న భగవంతుడు మనకు ఎందుకు కనిపించడు అని. కారణం, మన కళ్ళు లోపం కాదు, మన హృదయానికి మలినం ఉంది. దుమ్ముతో కప్పబడిన అద్దంలో మన ముఖం స్పష్టంగా కనిపించనట్లే కామ, క్రోధ, లోభం, మోహం, అహంకారం వంటి మలినాలతో కప్పబడిన మనస్సులో భగవంతుని సాన్నిధ్యం అనుభవించలేం. అందుకే శాస్త్రాలు ముందుగా అంతఃకరణ శుద్ధి గురించి చెబుతాయి. భగవంతుని నామస్మరణ, దివ్యమంగళ స్వరూప ధ్యానం, నిష్కామ సేవ, సత్సంగం, శాస్త్రాధ్యయనం, ఇవన్నీ మన హృదయాన్ని క్రమంగా పవిత్రం చేస్తాయి. హృదయం పవిత్రమైనప్పుడు భగవంతుని కృప స్వయంగా ప్రవహిస్తుంది. ఆ కృప వల్ల మన ఇంద్రియాలు దివ్యమైన దృష్టిని పొందుతాయి. అప్పుడు భగవంతుడు కేవలం ఒక విగ్రహంలోనే కాదు, ప్రతి ప్రాణిలో, ప్రతి సంఘటనలో, ప్రతి శ్వాసలో, ప్రతి పరమాణువులో కనిపించటం ప్రారంభమవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాడు, నన్ను తర్కంతో కాదు భక్తితో తెలుసుకోవచ్చు అని. ఎందుకంటే భగవంతుడు ఒక విషయం కాదు, ఒక అనుభవం. ఆ అనుభవానికి ద్వారం భక్తి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగయోగం అన్నీ భగవత్ప్రాప్తికి మార్గాలుగానే చెప్పబడతాయి. ఈ మార్గాలన్నిటికీ ప్రాణం భక్తి. భక్తి లేకుండా చేసిన కర్మ యంత్రంలా మారుతుంది. భక్తి లేకుండా సంపాదించిన జ్ఞానం అహంకారంగా మారుతుంది. భక్తి లేకుండా చేసిన ధ్యానం కేవలం మానసిక వ్యాయామంగా నిలుస్తుంది. భక్తి అనేది కర్మకు పవిత్రతను, జ్ఞానానికి వినయాన్ని, ధ్యానానికి దివ్యతను ప్రసాదిస్తుంది. అందుకే కర్మ చేతులైతే జ్ఞానం కన్నులు, భక్తి మాత్రం హృదయం. చేతులు కన్నులు ఉన్నా హృదయం లేకపోతే జీవితం అసంపూర్ణమే. అలాగే కర్మ, జ్ఞానం, యోగం ఉన్నా భక్తి లేకపోతే భగవత్ప్రాప్తి సంపూర్ణం కాదు. అందుకే శ్రీకృష్ణుడు ఒక శాశ్వత సందేశమిస్తున్నాడు, నన్ను తెలుసుకోవాలంటే నన్ను ప్రేమించు. ప్రేమతో చేసిన భక్తియే నన్ను చేరుకునే అత్యంత సులభమైన, అత్యంత మధురమైన, అత్యంత సంపూర్ణమైన మార్గం.

0: క్షన్మాసాదక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగీ ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిహ్యేత్యే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః.
1: మరణం తరువాత మన ప్రయాణం ఎటు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రెండు మార్గాల గురించి వివరిస్తాడు. ఒకటి ప్రకాశ మార్గం, మరొకటి అంధకార మార్గం. ఒకటి మోక్షానికి దారితీస్తుంది, మరొకటి పునర్జన్మకు దారితీస్తుంది. శ్రీకృష్ణుడు కేవలం క్యాలెండర్లోని తేదీలు లేదా మరణించిన సమయం గురించి మాత్రమే చెప్పటం లేదు. ఆయన మన అంతఃకరణ స్థితి గురించి చెబుతున్నాడు. ఎందుకంటే ఉత్తరాయణం అంటే కేవలం సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే 6 నెలలు మాత్రమే కాదు, అది జ్ఞానం వైపు ప్రయాణించే మనసుకు ఒక ప్రతీక. శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతున్న కాలం మాత్రమే కాదు, అది ఆత్మలో పెరుగుతున్న దైవ చైతన్యానికి ప్రతీక. పగలు అంటే సూర్యకాంతి మాత్రమే కాదు, అది వివేకం, జ్ఞానం, భగవత్స్మరణతో నిండిన జీవితం. అలాగే దక్షిణాయనం, కృష్ణపక్షం, రాత్రి, ధూమం, ఇవన్నీ అజ్ఞానం, మోహం, ఇంద్రియాసక్తి, భౌతిక బంధాలకు ప్రతీకలు. ఎవరి మనసు భగవంతునిపై స్థిరంగా ఉంటుందో, ఎవరి హృదయం ఇంద్రియ భోగాలపై కాకుండా దైవస్మరణలో నిమగ్నమై ఉంటుందో వారు ప్రకాశమార్గంలో ప్రయాణిస్తారు. వారికి మరణం అంతం కాదు, అది పరమాత్మను చేరుకునే ద్వారం. అటువంటి మహాత్ములు భగవంతుని దివ్యధామాన్ని చేరుకొని జననమరణ చక్రం నుండి శాశ్వత విముక్తిని పొందుతారు. కాని ఎవరి మనసు సంపద, శరీరం, పేరు, కుటుంబం, భోగాలపైనే బంధించబడి ఉంటుందో వారు అంధకార మార్గంలో ప్రయాణిస్తారు. వారు ఎన్నో పుణ్యకర్మలు చేసి స్వర్గాన్ని పొందినా ఆ పుణ్యఫలం పూర్తయిన తరువాత మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. స్వర్గం కూడా శాశ్వత గమ్యం కాదు, మోక్షమే శాశ్వతం. అందుకే శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. మోక్షం అనేది మరణించిన తేదీ వల్ల రాదు, మోక్షం అనేది జీవించిన విధానం వల్ల వస్తుంది. ప్రకాశమార్గం అనేది ఆకాశంలో కనిపించే దారి కాదు, మన హృదయంలో వెలిగే జ్ఞానదీపం. ఆ దీపాన్ని భక్తి అనే నూనెతో, ధ్యానం అనే ఒత్తితో, భగవంతుని కృప అనే జ్యోతితో వెలిగించిన వారే చివరకు శాశ్వతమైన పరమపదాన్ని చేరుకుంటారు.

0: Yoga Yukto Pavarjuna. ఓ పార్థ, రెండు మార్గాల రహస్యం తెలిసిన యోగి ఇక ఎన్నటికీ మోహానికి గురికాడు అని. ఏంటి ఆ రెండు మార్గాలు? ఒకటి ప్రకాశమార్గం అంటే మోక్షానికి ద్వారం, ఇంకొకటి అంధకారమైన మార్గం అంటే పునర్జన్మ. కాబట్టి ప్రతి క్షణం నాతో యోగంలో స్థిరంగా ఉండటమే అసలు సిసలైన యోగం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ యోగం అంటే కేవలం ఆసనాలు వేయటం కాదు, యోగం అంటే భగవంతునితో అనుసంధానం. మనసు, బుద్ధి, హృదయం అన్నీ పరమాత్మ వైపే మళ్ళే స్థితి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఎప్పుడూ మన ముందే ఉంటాయి. ఒకటి తాత్కాలిక సుఖాల వైపు తీసుకెళ్లే మార్గం, మరొకటి శాశ్వతమైన ఆనందం వైపు నడిపించే మార్గం. ఒకటి ఇంద్రియాలను సంతృప్తిపరుస్తుంది, మరొకటి ఆత్మను విముక్తి చేస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా అర్థమైనవాడు జీవితంలో తప్పిపోడు అని శ్రీకృష్ణుడి భావన. అందుకే శ్రీకృష్ణుడు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని చెప్తున్నాడు. అంటే సర్వదా యోగయుక్తుడవై ఉండు అని. అంటే ఖాళీ సమయం దొరికినప్పుడు నన్ను స్మరించు అని చెప్పలేదు. సర్వదా అంటే ప్రతి క్షణం, పనిచేస్తున్నప్పుడు, కుటుంబ బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు, విజయంలో, విఫలంలో, దుఃఖంలో, సుఖంలో, ఏ పరిస్థితిలో అయినా సరే భగవంతునితో అంతరంగ సంబంధాన్ని కోల్పోకుండా జీవించడమే నిజమైన యోగం అని. ఎందుకంటే ఒక్క క్షణం భగవంతుణ్ణి మరిచిన మనసు మాయకు దగ్గరవుతుంది, భగవంతుణ్ణి స్మరిస్తున్న మనసు మోక్షానికి దగ్గరవుతుంది. మరణించే సమయంలో ఏ మార్గంలో వెళ్తామో అది ఆ క్షణంలో నిర్ణయించబడదు. మన జీవితమంతా ఏ మార్గంలో నడిచామో అదే చివరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రకాశమార్గాన్ని కోరుకునేవారు ప్రతిరోజు తమ హృదయంలో భగవంతుని జ్ఞానదీపాన్ని వెలిగించాలి. భగవంతునితో ఉన్న అనుబంధమే యోగం. ఆ యోగమే మోహాన్ని తొలగిస్తుంది. మోహం తొలగితే జ్ఞానం వికసిస్తుంది, జ్ఞానం వికసిస్తే జీవితం పరమగమ్యానికి చేరుకుంటుంది. వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్స్వరమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వేర్లకు నీరు పొయ్యకుండా చెట్టు కొమ్మలకు మాత్రమే నీరు పోస్తే చెట్టు ఎంతకాలం పచ్చగా ఉంటుంది? అలాగే భగవంతుణ్ణి మరిచిపోయి పుణ్యకార్యాలు కొంతకాలం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు, స్వర్గాన్ని కూడా ఇవ్వవచ్చు, కాని శాశ్వత విముక్తిని మాత్రం ఇవ్వలేవు. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, భక్తి లేని కర్మ పుణ్యాన్ని ఇస్తుంది, భక్తితో చేసిన కర్మ పరమాత్మనిస్తుంది. శ్రీకృష్ణుడు చివరిగా ఒక అద్భుతమైన హామీ ఇస్తున్నాడు, భక్తితో నన్ను ఆశ్రయించిన యోగి అన్ని పుణ్యకర్మల ఫలాల కంటే ఉన్నతమైన ఫలాన్ని పొంది చివరికి నా శాశ్వత ధామాన్ని చేరుకుంటాడు. కాబట్టి వేదాలు చదవండి, యజ్ఞాలు చెయ్యండి, తపస్సు చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, కాని వీటన్నిటికీ ప్రాణం ఒక్కటే, అదే భక్తి. భక్తి లేకుండా చేసిన పుణ్యం మనల్ని స్వర్గం వరకు తీసుకువెళ్లొచ్చు, భక్తితో గడిపిన జీవితం మాత్రం భగవంతుని వరకు తీసుకెళ్తుంది. పుణ్యం ఫలాన్ని ఇస్తుంది, భక్తి భగవంతుణ్ణే ఇస్తుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషస్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
1: This is Global Digital Radio.
2: Pratje Afrikaans.
3: Interbone is Arabic.
4: Atayakholi daber Ivrit.
1: Your life, your stories. Radio Global.